బుద్ధినిష్ట చారిత్ర సంపన్న శాస్త్రవీర ముగల సంహారక రణమర్ద విద్వాన్ శివపుత్ర శ్రీ శ్రీ శ్రీ ఛత్రపద